0: ఏ కొడుకు ఫాత జైలమా ఆహారం హ్యా క్యారీగా తిమే మీ హ్యా ఉందగు వాణ ఏనా చా పిన్ నంబర్ నువ్వు ఫ్రెండ్ హిసాబే కానీ తిమే వాణి
1: డస్ట్బిన్ కండు అమ్మా
2: ఇదే ఎఫ్ఎం 110 మెగాహెర్ట్జ్.

ఇండికో ప్లజీజేక్యూను బేఫలకు లివ్వని ఎరౌండ్ సలై దీబా ఏ శ్రీలంక. ఎరౌండ్ సలై దీబా దే ఆర్ అ గ్రేట్ నంబర్ ఆఫ్ స్మాల్ ఐలండ్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఫ్రెష్ వాటర్ అండ్ కోకోనట్ ట్రీస్. దీస్ ఐలండ్స్ లై క్లోజ్ టు వన్ అనదర్ అండ్ ఆర్ స్కెటర్డ్ ఇన్ ద ఓపెన్ సీ. షిప్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, Persia and Ethiopia visit them, and they are constantly putting into port among these islands. Mi bastawga khulasa tarjuma yaki silon karaga washagen gina adadegga rattake veye e rattaka ki dibahi ruka miru fenun furifawa rattake ke adi hama ehemme duniyege huriha dimayakum mi nukta yaki దునియేగె హురిహా దిమాయకుం ఎథియోపియా ఫారిస్ కరాన్న ఇండియాగె ఎతం మితను ఏ రత్తక బోట్ ఫహారు జియారె కురే అలుం హద్మఫుల్ కురవ్వా మీ కొంగిరెగ్గె లియుమెత్తో మీలాదుం ఫస్సతేక ఫన్సాస్ వన అహరుగె లియుమె మీగె ఎంహాస్ హసతేక హరు కురిం తిబేఫుళుంగె దివెహిరాజ్యె అదాకురముం దియ దౌరా బెహేగొతుం యూనాను ఆదే గురీకు బేఫుళె లివ్వాఫోయి వాహక. దునియేగె హురిహా దిమాయకుం ఖబర్ మాలూమాతు ఇల్ము జమావముం దియ రత్తకకి తియ బేఫుళుంగె మి కదీమీ అది ఫహురువెరి అల్గొన్మెంగె మి దివెహిరాజ్యె. ఆదే మీలాదుం ఎవ్వన కరుణుగా ఎవ్వన కరుణుగా వెస్ రోమనుం వని దివహింగ ఖబర్ తల్లియఫా హమ ఎహెమ్మె మీలాదుం తిన్సతేకాగా హర్త తెరేగా దివహి రాజ్యేగె రస్కంగె ఫరాతుం వని సఫీరుం ఫణువాఫా మిగతుం ఆస్ కీరిత్ మై రసూలా అఫ్దలు సలాతు వస్సలాము అలై దునియేగె అలికం దెకవడాగెం మదీనాగా మాఫ్ కురవా మక్కాగా సిర్రియాతుగా దీన గోఆలం ఫట్టవా కీరిత్ మా రసూలా అఫ్దలు సలాతు వస్సలాము అలై మక్కాయిం మదీనాయం హిజ్ర కురవ్వవ మదీనాగా ఫుర్తమ ఇస్లామీ దౌలతెగ్గె బింగా ఎళువ్విత బరాబర్ విహి అహరు తెరేగా ఎ ఇస్లామీ దౌలతుం వని దునియేగోయ్ ఎమ్మె బారుగద దౌలెక్కముగా బదల్వెఫ మీలాదుం హసతేకాగె అహర్తకుగె మెదెంహా హిసాబం ఆరుగా ఇస్లామీ వరుగద లష్కరుం వని సాసాను వంహాగె వెరి యజ్దజిరు మరాలుమఫహు ఫారిస్ కర ఫతహ కొఫ హమ ఎహెమ్మె షామ్ కరయా మిస్రా ఇండియా కండా గుళిఫావా ఎమ్మెహా వ్యఫారీగ మర్కజ్త ఇస్లామీ దౌలతుం ఫతహ కురి ఇస్లామీ దౌలతెగ్గె బింగ మదీనాగా ఎళువ్విత ఎమ్మె సతేక అహరుగె రాస్తాగె తెరేగా ఆదే ఎహా హిసాబుం దునియేగా ఓయిం ఎమ్మె బారుగద దె సుప పవర్ ఫహత జసాలు మఫహు ఇస్లామీ దౌలతుం వని ఏరుగ దునియేగా ఓయి ఎమ్మె ఇల్ము వరి ఎమ్మె ఫన్ను వరి ఎమ్మె వరుగద హదోరెక్కముగా వెఫ దెన్ అనెక్కావెస్ కురిం దెక్కి వాహక తకామెదు విస్నాలవ్వ ఇస్లాం దీన్ మిస్రా షామ్ కరయా మీ ఎమ్మెహా తంతం ఫతహ కురుముగె సబబుం మీలాదుం హైవ్వన కరుణుం ఫెషిగెన్ ఇండియా కండుదువాన్ నుకుతి ముస్లిము ఇండియా కండుదువాన్ నుకు ముస్లిము ఇండియా కండుగె తెరేగా బేనుం కురము మష్రికాయ్ మగరిబు గుళాదెముందియ దొరోట్టెగ్గొతుగా ఒయ్ దివహి రాజ్యేగె బందర్త బేనుం కురం ఫెషి దివహి రాజ్యేగె బందర్తక ఆద వకిం ఖాసకో రాజ్యేగె ఉదురుగె అతళుతక గిన అదదక ముస్లిముంగె ఒడిఫహర్త జియారెక్కురముందియ మిహెం వుముగె సబబుం ఇస్లాం రాజ్య ఇస్లాం వుముగె మా కురీ జమాంతకుం ఫెషిగెం వెస్ అరబీంగె మషూరు ఫైఫతవ్వని దివహి రాజ్యేగె ఖబరు అరాఫ ఆదే రాజ్య ఇస్లాం వుముగె దుయిసత్త ఎతం అహరే కురిం అబూ జైదు సిరాఫియే క్యూను ఫారిస్ కరాగె దన్న బేకలకు వని దివహి రత్తక ఎరత్తకుగె అహులు వెరిన్న ఎతనుగె వ్యఫారీగ ఖబర్త లియువ్వాఫ హమ ఎహెమ్మె ఇబును నదీమే క్యూను ఇల్ము వెరియకు అల్ ఫిహ్రిస్తే క్యూను ఫొతెగ్గావెస్ వని హమ మీ దివహి రాజ్యేగ రత్తక దివహి

ఇస్లాం దీనకి అహ్వంతకం గదీం ఇస్లాం దీన్ గవాలని అహ్వంతకం గాయం కుర్మ దీని అహ్వంతకం ఆలా కుర్మ ముస్లిమున్ ఎబ్బయకు అణబ్బయక గుళున్ రంగళు కుర్మ హురిహా ముస్లిమున్ని ఎబ్బండ్ ఎబ్బఫా భయకం హెదుమ ఎకక లిబే ఉఫలకి అణికకవ్వెస్ లిబే ఉఫలెక్కముగా బేలుమ ఎకక లిబే హితామయ అణికకువెస్ హితామకురా గొతుగా బేనుమె జే ఎహిందు ఎహీవా గొతుగా నఫ్సా ఫురాణయ అబ్రు రక్కాతిర్కురా దీనె గొతుగా ముస్లిమ కవ్వని వకి నస్లకుం వకి దరికొళకుం అవమకున్ను కొమ్మె దరికొళకుం అయస్ దొమ్మీహ కవ్యస్ కళుమీహ కవ్యస్ తఫాతెన్నే షహాదత్గె దెకలిమ దులుం కియాఫినమ ఇస్లామీ ఉమ్మతుగె ఫర్ద కవ్వి హురిహా మోమినున్నకి ఎబ్బండు ఎబ్బఫా అహుంతకె వీమ ఎబ్బామిహుంగె మెదుగా అమల్ హున్నంవాణి అహుంతకెగ్గె మెదుగా హున్నంవా గుళుంతకెగ్గొత మ్యాంగ్ అల్లోహ్ వహీ బస్ఫుడ్గె మానాగవే మూమినుం వాకం కషవరి అహుంతకెక్కంగే ఫహె తెబామీహుం దేహుం దెమెదు తెబామీహుం సుల్హకురా హుషికమె రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంగె హదీస్ ఫుడెగ్గె మానాగవే తెబామీహుం ఎకకు అణికక రుళివెరి నువాష అది ఎకకు అణికక హసదవెరి నువాష అది ఎకకు అణికక ఫురగస్ నుదేషే అది ఎకకు అణికక రహుమె నుకండాషె అది ఏ అల్లాహుగె అర్థకున్నే తియబామిహుం అహుంతకెక్కముగా వాషే అది ఎవ్వెస్ ముస్లిమక తిందువహవ్వురె ఇతుర ఏనాగె అహాయా అంగాన్ నుబుణె హురుం హుద్దేన్నువాణె మీ అహ్వంతకం కీరిత రసూలా సహాబీంగె మెదుగా ఫాళుకమాయకు హింగమున్ గొస్ఫావా గొయ్ ఎబేకలుంగె మెదుగా వీ ఓగావెరికమా ఎహీతరికం రహమాయ్ హందర్ది లోయ్బాయ్ ఇహతిరామ్ కొమ్మె ముస్లిమకువెస్ అమిల్ల నఫ్సవ్వురె అణికా ఇస్కురుంగె సిఫయకీ మిదెన్నెవి అహ్వంతకముగా వరం మచ్చ హురి సిఫే మదీనాగె అన్సౌరుం తిబ్బెవి ఎబేకలుంగె అహుంగె కముగావి ముహాజిరిన్నా ఎకు ముదలాయ్ గోవతిగె దొరు బహాలుమ రుహివడాగెన్ ఎకం గబూల్ కురవ్వాగెన్ మికమకీ ముహాజిరీన కురిమతివి వేంతకుం వర బొడు బయ లుయికొద్దిం కమె ఎబేకలు మక్కా దూకురవ్వా వడాగతి అంబిదరిన్న ముదా దూకురవ్వాఫ మికము లివివడాగె హితామతకాయ్ బీరట్టె హికమం వర బొడు బయ లుయివెగెన్ దియై మిదమెదుగా గాయం కురవును అహ్వంతకముగె నతీజాయికి గొతుం మీ అహ్వంతకమకి ముస్లిమున్న హురి రీతి నమూనాయే అల్లోహి గరుహివడుగతుం అన్సోరున్న లిబును సిఫవెస్మే.